0: ఇక్కడ ఎవడ మాదిరి గాడెళ్ళు ఇరికరే రాసుకోండి మార్తెట్టి పాడండి.
1: కూర్చుని మార్తెట్టి.